0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్ధరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఇకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక

ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహుకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ

0: కృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: நேரம் 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலி 100.1 FM கோல்டல் திரை இசை கேட்டு ரசிக்கும் நேரம். டிசி திரைப்படத்திற்காக ஒலிக்கிறது அனிருத் ரவிச்சந்தர் பாடியிருக்கும் பாடல்.

శుభోదయం, శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదివారం, అంటే మన చిట్టి చిన్నారుల కోసం ఆట విడుపు బాలల కార్యక్రమం.

0: అన్నారు. మరి వినేద్దామా?
1: ఈరోజు ప్రార్థనా గీతం పాడుతామంటూ పిల్లలు వచ్చారన్నమాట. వీరి పేరు నక్షత్ర, సానుశ్రీ, భానుశ్రీ, నితిక, సహస్ర, ఆయిష, సాక్షిత, యాషిక. వీరందరూ గణపతిపై ఓ పాట పాడతామంటూ వచ్చారు. విందామా మరి.

బుజ్జి బుజ్జాయిలు, ఈరోజు మీకోసం కేటీసీటీ ప్రాథమిక పాఠశాల చెన్నై విద్యార్థులు ఒక కదంబ కార్యక్రమం సమర్పించను.

0: నేను చక్కగా పాడారు కదా పిల్లలు, వాళ్ళకి జయజయాలు చెప్పండి రా. తర్వాత పిల్లలు పొడుపు కథలు చెప్తామంటూ వచ్చారు, విందామా మరి.
1: చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగా నుండు, అది ఏమిటి?
2: కొబ్బరికాయ.
3: పైనొక్క పలక కిందొక్క పలక పలకల నడుమ మెలికల గిలక, అదేమిటి?
2: నాలుక.
4: ఆకు పచ్చకాయ వగరు పండితే పసుపు తింటే తీపి, అదేమిటి?
5: అరటి పండు.
6: ఈగ ముసరని పండు ఎర్రనైన పండు ముట్టుకుంటే మండు, అది ఏమిటి?
2: నిప్పు.
7: గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చేవారికి పోయేవారికి వడ్డించవమ్మ, అది ఏమిటి?
2: తేలు.
8: అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైలదక్కలాడింది, అది ఏమిటి?
7: కవ్వము.
0: ఏం చక్క పొడుపు కథలు చెప్పారు కదా, వాళ్ళకు జయజయాలు చెప్పండి రా. ఇప్పుడు ఒక చిన్న కథ, దురాస దుఃఖానికి చేటు. ఈ కథ చెప్పడానికి నక్షత్ర అనే అమ్మాయి ముందుకు వచ్చింది. మరి కథ ఏంటో విందామా.
8: ఒక నీతి కథ. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది. దానికి వయసుపై పడడంతో వేటాడే శక్తి తగ్గిపోయింది. ఒక చెరువు దగ్గర కూర్చునేది. ఒకరోజు దానికి ఒక బంగారు కడియం దొరికింది. పులి నీళ్లు తాగడానికి వచ్చే పోయే బాటసారులకు బంగారు కడియాన్ని తీసుకోండి అని ఆశ చూపించేది. అందరూ పులికి భయపడి పారిపోయేవారు. ఒక లోభి అయిన బాటసారి మాత్రం కడియం పైన ఆశతో ఆగాడు. పులి బాటసారిని చంపి తినేసింది. నీతి, దురాశ దుఃఖానికి చేటు.
0: చూసారా, మనము ఎక్కువ ఆశపడకూడదు అనేదానికి ఓ కథ నిదర్శనంగా ఉంది. తర్వాత కృష్ణ శతకంలో కొన్ని వినిపిస్తామంటూ ముందుకొచ్చారు నక్షత్ర, భావన, శానుశ్రీ.
8: హరి అను రెండు అక్షరములు హరించును పాతకముల నంబు జనాభా. హరిని నామ మహాత్మము హరిహరి పౌడవంశమే హరి శ్రీకృష్ణ. భావము పద్మము వంటి నాభిగల ఓ కృష్ణ. హరి అనే రెండు అక్షరాల నామస్కరణ మనుషుల పాపాలన్నింటినీ నభజేస్తుంది. నీ దివ్యనామ మహిమను కీర్తించడం ఎవరి తరము కాదు.

ஐயோ நிஜமுக கிருஷ்ணா, பாவம் ஓ கிருஷ்ணா, நீவே தல்லிவி தன்றிவி, சகச்சருடவு, தோடு நீடவு, స్నేహితుడవు, గురువువు, దైవము మరియు నా ఏకైక ఆధారం. ఇది ముమ్మాటికి నిజము.

దైవము కృష్ణ భావము. ఓ కృష్ణ, నువ్వే నా తల్లివి, నువ్వే నా తండ్రివి, నా తోడుగా ఉండే నీడవి, నా మిత్రుడివి, నా గురువి మరియు నా దైవానివి కూడా నీవే. నందుని ముద్దుల పట్టివి మందరగిరి ధరుని హరుని మాధవ విష్ణు సుందర రూపిణి మునిగణ పండితు నిన్ను దలతు భక్త వత్సల కృష్ణ భావము. ఓ కృష్ణ, నువ్వు నందుని ముద్దుల కొడుకువు, మందర పర్వతాన్ని ఎత్తినవాడవు. ముని

0: పండితులు కొలచే సుందరమైన రూపిడివి, నిన్నే ఎల్లప్పుడూ ధ్యానిస్తాను.
1: ఏం చక్క కృష్ణ శతకంలో పద్యాలు వినిపించారు కదా, వాళ్ళకు జయజయలు చెప్పండి రా. తర్వాత ఈ నెల మనకు ఆగస్ట్ అంటేనే గుర్తుకొచ్చేది స్వాతంత్ర దినోత్సవం కదా. ఆగస్టు 15న మనము 80వ స్వాతంత్ర దినోత్సవంను చాలా చక్కగా కొనియాడాం కదా, దాని గురించి కొన్ని మాటలు చెప్తామంటూ సాక్షిత ముందుకొచ్చారు.
2: నేను స్వాతంత్ర దినోత్సవంను గురించి చెప్పబోచున్నాను. మన దేశమునకు ఆగస్ట్ 15వ తారీఖున 1947వ సంవత్సరము స్వాతంత్రం వచ్చెను. పూర్వము మన భారతదేశమును ఆంగ్లేయులు పరిపాలించుచుండెను. అప్పుడు ఎన్నో భారతీయులను బానిసలుగా చూసిరి. మన భారతీయులను ఎన్నో బాధలకు గురి చేసి చెరసాలలో బంధించి చివరికి ఉరితీసిరి. ఆ సమయంలో స్వాతంత్ర నాయక అనేక వీరులు గాంధీజీ, రాజాజీ, నేతాజీ, బాలగంగాధర్ తిలక్, వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో భారతీయులు ఆంగ్లేయులను ఎదిరించి మన దేశమునకు స్వాతంత్రం సంపాదించిరి. అటువంటి స్వాతంత్రమును కాపాడుటయో ప్రతి ఒక్క భారతీయుని ప్రధాన బాధ్యత.
1: సాక్షిత చక్కగా స్వాతంత్రం గురించి చెప్పారు కదా, తర్వాత వేమన పద్యాలు చెప్తామంటూ భానుశ్రీ, ఆయుష ముందుకొచ్చారు. విందామా మరి.
3: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టలేని వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు, పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ భావం. ఓ వేమ, శుద్ధ్యాపంలో తల్లిదండ్రులను దయతో చూసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులను దయతో చూడని కుమారుడు ఉంటే వాడు పుట్టినా చచ్చినా ఒకటే. పుట్టలోన చెదలు పుడుతుంది చస్తుంది, దాని వలన ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. దయలేని కుమారుడు కూడా అంతే. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది ఒకదవగదు. విత్తనంబు మరి వృక్షం నేత విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, మంచి మనసుతో చేసిన పుణ్యము చిన్నదైనా అది చాలా విలువైనది. మర్రి విత్తనం చిన్నదైనట్టికి దాని నుంచి చాలా పెద్దదైన మర్రి వృక్షం పుడుతుంది కదా.
1: ఎంచక్క వేమన పద్యాలు చెప్పారు కదరా, వాళ్ళకి జయజయలు చెప్పండి రా. తర్వాత మన దేశ నాయకుడు మహాత్మా గాంధీ గారి అహింసా పద్ధతి గూర్చి కొన్ని మాటలు చెప్తానంటూ నక్షత్ర ముందుకొచ్చారు. విందామా.
4: మన దేశ నాయకుడు గాంధీ గారి గురించి కొన్ని మాటలు. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు. గాంధీ గారిని అందరూ బాపూజీ అని పిలుస్తారు. గాంధీజీ అహింస మార్గాన్ని అనుసరించారు. ఆయన సత్యాగ్రహం అనే శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభించారు. 1869 అక్టోబర్ 2న పోరుబందర్ గుజరాత్లో జన్మించారు. గాంధీజీ లండన్లో న్యాయవాద విద్యను అభ్యసించారు. ఆయన జీవితం దేశభక్తికి ఒక ఉదాహరణగా నిలిచింది.
1: అమ్మాయి చక్కగా గాంధీ గారి గురించి చెప్పారు కదా, అమ్మాయికి జయజయలు చెప్పండి రా. ఇప్పుడు సంకల్పం అనే ఒక చిన్న కథని సానుశ్రీ చెప్పడానికి ముందుకొచ్చారు. విందామా మరి.
3: సంకల్పం ఒక చిన్న కథ. అందమైన అడవిలో జంతువులు పక్షులు జీవిస్తున్నాయి. చిన్న పిచ్చుక ఆహారం కోసం వెతుకుతుంది. అడవి బగబగా మండు కాలుతుంది. జంతువులు పక్షులు భయంతో నాలుమూలలా పరిగెడుతున్నాయి. పిచ్చుక నీటి దగ్గరకు వెళ్ళి నీరు తెచ్చింది. జంతువులు పక్షులు హేళన చేసి నవ్వాయి. అయినా పిచ్చుక ప్రయత్నం మానక పిచ్చుక మంటను ఆర్పింది. మిగిలిన జంతువులు పక్షులు నీటి వద్దకు వెళ్ళి నీరు తెచ్చాయి. అన్ని కలిసి మంటలు ఆర్పాయి. జంతువులు పక్షులు అన్ని కలిసి సంతోషంగా గంతులేశాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది చిన్న ప్రయత్నం కూడా చివరికి ప్రాణాలు కాపాడుతుంది.
1: ఇంచక్క కథ చెప్పిన సానుశ్రీకి జయజయలు చెప్పండి రా.

0: చక్క పిల్లలు మన భారతమాత గురించి చక్కగా పాట పాడారు కదా, వాళ్ళకు జయజయలు చెప్పండి రా. తర్వాత ఓ చిన్న కథ చెప్తానంటూ సాక్షిత ముందుకొచ్చింది. మరి ఆ కథ ఏంటో విందామా. మరి
1: ఒక అడవిలో పావురం ఉండేది. ఆ పావురం చెట్టు మీద కూర్చొని ఆహారం తింటుండగా ఒక చీమ పని చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న కాలువలో నీళ్లు తాగుదామనేసి వెళ్ళింది. అప్పుడు అది కాలువ అయి ఉండడంతో అక్కడ కాలు జారి కింద పడిపోయింది చీమ. అప్పుడు నీళ్ళలో కొట్టుకుపోతుండగా పావురం పక్కనే ఉన్న ఆకును తీసి చీమ వైపు విసిరేసింది. ఎలాగో అలా చీమ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. కృతజ్ఞతలు మిత్రమా అనేసి పావురంకి చెప్పి వెళ్ళిపోయింది. ఒకరోజు వేటగాడు అదే అడవిలోకి వచ్చాడు. అప్పుడు పావురానికి గురి చూసి కొడదామనే లోపల చీమ ఆ వేటగాడి కాలు కిందికి వెళ్ళి కరిచింది. అప్పుడు చీమ కరవడంతో వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ బాణం పావురానికి గురి తప్పింది. అప్పుడు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు.
0: చూసారా, ఒకరికి మనం మేలు చేశామంటే వాళ్ళు మనకు ఏదో ఒక విధంలో మనకు సహాయపడతారు. అదే కృతజ్ఞత అంటే. ఎంత చక్కగా చెప్పిన సాక్షితకు జయజయలు చెప్పండి రా. తర్వాత కాకి కథ ఏదో చెప్తానంటూ నితిక ముందుకొచ్చింది. చెప్పమ్మా.
2: ఒక చెట్టుపై ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఆ కాకి నీళ్లు తాగుదామని వెతుకుతూ ఉంటే ఒక కుండలో కాకికి నీళ్లు కనిపించాయి. తాగుదామని వెళ్తే కాకికి నీళ్లు అందలేదు. అయితే కాకికి ఒక ఉపాయం వచ్చింది. కాకి రోజు ఒక రాయిలు వేస్తూ వేస్తూ ఉండేది. ఒకరోజు ఆ నీళ్లు పైకి వచ్చాయి. ఆ కాకి నీళ్లు తాగేసింది.
0: ఏం చక్క కాకి ఉపాయంతో ఏం చేసింది, తనకు అందని కుండలో నీళ్ళని ఒక్కొక్క రాయి వేసి పైకి వచ్చే వరకు వేచి ఉండి తన దాహం తీర్చుకునింది. మనము కూడా కార్య సాధకం చేయాలంటే మనం వేచి ఉండాలి. ఈ కథ చెప్పిన నితికాకు జయజయలు చెప్పండి రా. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న నక్షత్ర, షానుశ్రీ, భానుశ్రీ, నితిక, సహస్ర, ఆయిష, సాక్షిత, యాషిక వీరందరికీ జయజయలు చెప్పండి రా.
3: ఇంతవరకు ఆట విడుపు బాలల కార్యక్రమంలో కేటీసీటీ ప్రాథమిక పాఠశాల చెన్నై విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాం.

భారతదేశ అభివృద్ధిని కాంక్షించి మన భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిల్లో ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు సరైన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రారంభింపబడిన పథకం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా, బహిరంగ మల విసర్జన రహితంగా మార్చడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా మరుగుదొడ్లను నిర్మించడం, ఇంటింటికి వెళ్ళి వ్యర్థాలను సేకరించడం, వ్యర్థాలను వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయడం, పాత చెత్త కుప్పల స్థలాలను పునరుద్ధరణ

0: చేయడం, వ్యర్థాల నుండి సంపద సృష్టించే పద్ధతులను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.
1: ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఎంతో ముఖ్యం. మనం అందరం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పబ్లిక్ స్థలాల్లో, పర్యాటక ప్రదేశాలలో తిన్న తినుబండారాలు, వాటి కాగితాలు, ఇతర చెత్తలను చెత్తబుట్టలో మాత్రమే వేయడం, ఇంట్లో ఉన్నప్పుడే కాక బయట అవసరమైనప్పుడు పబ్లిక్ మరుగుదొడ్లను ఉపయోగించడం, రోజువారీ తడి పొడి చెత్తలను వేరు చేసి వాటిని చెత్త డబ్బాలలో వేయడం, వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఖచ్చితంగా బయటికెళ్లినప్పుడు చేతి సంచులను ఉపయోగించడం, పర్యావరణానికి అనుకూలంగా వ్యవహరించడం మనం పాటిస్తూ మన పిల్లలకి అలవాటు చేద్దాం. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన భారతావరణి సాధిద్దాం.
2: జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్.
0: రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో సత్యం శంకర మంచి గారు రచించిన అమరావతి కథల్లోని పుణుకుల బుట్టలో లచ్చింతల్లి కథ ప్రసారమవుతుంది.

పిల్లలు, మన తెలుగువారి పండుగలు ఏవి, అవి ఏ మాసాల్లో వస్తాయో తెలుసా మీకు? ఈ పాట విని తెలుసుకుందామా మరి?

వర్షం పడిన తరువాత ఈ ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను ఈ చిన్నారులు ఎంత చక్కగా పాడారో వినేయండి మరి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై. అగర్ భారతీయ దునియా కి టాప్ కంపెనీయో కో లీడ్ కర్ రహే హై తో భారతీయో కి బనాయి కంపెనీయా దునియా కో క్యో లీడ్ నా కరే.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట్ర కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డికే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్ట్రపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం అధికారులకు పెద్ద సవాలుగా మారడంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 222 మంది మహిళలు, 355 మంది పురుషులు, 453 మంది మృతదేహాల గుర్తింపు చిహ్నాలను సేకరించి భద్రపరిచారు. గుర్తింపు కోసం 1270 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ప్రపంచ 5వ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్,

0: చిరాగ్, సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్ టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ రెండవ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ధి ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40.
2: நேரம் 12:40. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 FM கோல்டு. இது நேரில் நீ கேட்கலாம் மெல்லிசை. மேரி ராஜேஸ்வரி இயற்றிய பாடலுக்கு இசையமைத்தவர் ஜெய்ஸ்ரீ ஜெகன். பாடல் ஒலிக்கிறது பி மாதுரி குரலில்.